సద్యుగుర సంతోక ధర్మగేర స్వభావం శ్రీ సద్యుగుర సంతోక ధర్మగేర స్వభావం శ్రీ తారక జతే కా జోర గేర స్వభావం ద్వాపర రస తపే కా సత గేర స్వభావం కలయుగ రస అగన కా కలయుగ రస అగన కా కూడ గేర స్వభావం కలయుగ రస అగన కా కూడ అగేర

సర్వసమృద్ధి సర్వసమాసన దర్శన సర్వ వర్గ పంచ స్వర్గ సమృద్ధి ముందు